ప్రచర్ కళ్ళు హిందీ కథ చిత్రాల గీత ఆకాశవాణి భవనపట్టణ శ్రోతబంధు ఇతరసంత శుణిబా గీతటి ఓడియా చలచిత్రాల గీత కార్యక్రమర ఆరంభరే నేచు డర్పెన్ కథచిత్రుడు గాయచంతి అసీమ పండా గీతరచన కరిచంతి రాకేష్ దాస్ సంగీత సోమేశ్ సత్పతి.